అప్రాకృతం శృతి సతోక్తమకాల కాల్యం ఆనంద సాంత్రమనఘం పరమం పదం తత్ త్యక్త్వా గదస్వమవనే రవణాయ దేవ.